0: ఐదాదులే దుమ బాదల ఒబ్బల ఐదాదులే మదివాసం ఒల్పదే సస్స మలిగార అలోయిన దహరిస లెమిన్ కాయిన దిహిగా దహిన్న సిరాఖలలేల ముడ్డు ముడ్డు తలోయిన దహబాయి బాదిని అద్దలే కుసిం నిను కహిన గద్దలితో ఇలా లకుకున్ ఇబడ ఇలలితో ఇలా లకుకున్ ఇబడ ఇలలితో ఇలా లకుకున్ ఇబడ ఇలలితో
1: అదు వాలబ్సే ఇసాగతి ఇబ్బడే బారో లుకొక్కలే సలాం దైలోల్ అబే అగ్రి గిదిమీనులు ఇసాగతి ఇబ్బడే గదామా దివ్వయ హియా కాబాబలు تعبي من قد بغف سرها رحسبك حلاكي راحتاي تسدى رحبك يكويتا ديتيو العدوى لبسك سنة قردى بسن سنة كويتا ربك